0: గోరాన సమీక్షారాణ భాట్ కృష్ణపరియార్ ఈ మందుతో తెరవలసిన నగాయకుడు మెడికల్ క్షేత్రమా ఉత్కృష్ట ఉపలబ్ధి
1: యూజరేడన్ తరఫ సూదత్ పోటరు ప్రతం ఆచార్య వాట్సన్ ఆలీ తథా సిఎస్ఐటీమా సుమన్ గురు సుమన్ గురుకు పరీక్షణ సఫలతా బీబీఏ విమోచన లగాయ విభిన్న క్షేత్రమా పని విద్యార్థులకు ఉత్కృష్ట ఉపలబ్ధి
0: కేవలం పఢాయి మాత్ర హుయిన అనుభవం తథా సమర్పిత శిక్షక టోలీ ప్రగతి మంత్రి స్మార్ట్ కక్షా ఆధునిక సైన్స్ హోటల్ మేనేజ్మెంట్ తథా కంప్యూటర్ ల్యాబ్ వ్యవహారిక ఏం అనుసంధానముఖీ శిక్షణ పద్ధతి నియమిత అతిరిక్త కక్ష కరియర్ కౌన్సిలింగ్ తథా వ్యక్తిత్వ వికాస్ కా విశేష కార్యక్రమ
1: హిసార్ కాస్ కి విజేతా గండకీ స్తరీయ ప్రతియోగితామా సదాబహార్ ఉత్కృష్ట ప్రదర్శన ప్రదేశ స్తరీయ హ్యాండ్బాల్ ప్రతియోగితామా తెలుసు స్థాన
0: आज हाम्रा विद्यार्थीहरू अमेरिका अस्ट्रेलिया जापान कोरिया र बेलायत लगायतका देशका 38 विश्वविद्यालय तथा कलेजहरूमा अध्ययनरत छन्। 47 वर्षको उत्कृष्ट इतिहास बोकेको शैक्षिक दरोहर जेसीए स्कूलमा शैक्षिक सत्र 2083का लागि साइन्स म्यानेजमेन्ट होटल म्यानेजमेन्ट कम्प्युटर साइन्स टुरिज्म एन्ड ब्रान्ड प्लानिङ विषयमा कक्षा 11मा नयाँ महिना खुल्यो। हजुर सम्पर्क गर्नुहोस् जुनियर सिटिजन एकाडेमी माध्यमिक विद्यालय पोखरा 26 बुढी बजार पृथ्वी राजमार्ग सँगै फोन 061-4311-398 061-4311-503 98-627-61-481 98-63-32-582 फेसबुक जेसीए स्कूल पोखरा।
2: आहा कस्तो स्वादिष्ट मासु हो, यत्रो पाटी गर्दा पनि घरमै पालेको खसी काटी छन् कि क्या हो?
3: दिदी त 9000 झुक्किनु भएछ नि। हो त मैले पनि त्यही सोचेको थिएँ, तर यो मासु त शुक्ला सिटी फ्रेस हाउसबाट ल्याएको रहेछ नि।
4: हजुर, हामी कहाँ विवाह भोज पिकनिक व्रत बन्ध पार्टीको लागि आवश्यक लोकल खसी कुखुराको मासु अन्डा ससेज फ्रोजन मोमो किमा र फ्रेन्च फ्राई होलसेल तथा खुद्रा बिक्री गरिन्छ। अन्य फ्रेस हाउसको तुलनामा यहाँ गुणस्तर सफा र शुद्ध मासु पाइन्छ, साथै होम डेलिभरी पनि गरिन्छ। छोटो समयमा नै धेरै ग्राहकको रोजाइमा पर्न सफल शुक्ला सिटी फ्रेस हाउस बनाउला। फोन 065-590-065 मोबाइल 98-66-34-372। दिस इज रेडियो ढोरबाराही 102.8 मेगाहर्ज।
2: हजुर, कार्यक्रमको यो व्यावसायिक विश्राम लगतै सम्पूर्ण श्रोता साथीलाई कार्यक्रममा फेरि पनि पुनः स्वागत गर्दछु। प्रोग्राम रहेको छ कल इन टाइम, कल गर्न सक्नुहुन्छ 065-4142-00 बाटो भएर सहभागिता जनाउँदै। आज फ्राइडेको एपिसोडमा रहेर चाहिँ हामीसँग म्युजिक ट्रागेममा चाहिँ सहभागिता जनाउन सक्नुहुन्छ। टेलिफोन लाइन खुल्ला रहेको छ भने रेडियो प्रोग्राम पगे पनि सुन्दै हुनुहुन्छ होला, अन्तिमसम्म पनि सुनेर साथ दिन सक्नुहुन्छ। अबको 12 बजेको समयसम्म चाहिँ हामी तपाईँको साथमा रहन्छौँ भने अहिलेको लागि चाहिँ अघि ट्र्याकको समयमा चाहिँ अब थोरै भाग राख्दा चाहिँ यहाँहरूमा चाहिँ राखेको थिएँ र सोही गीत चाहिँ हामी मजाले सुन्दैछौँ। साली मन पर्यो टाइटलमा रहेको चाहिँ समुद्र गीतमा आवाज रहेको छ। कालीप्रसाद बास्कोटा अनि अस्मिता अधिकारीको यो रमाइलो गीत पनि हो। अनि बिहा वर्तन भन्ने बित्तिकै, अब बिहेको समयसम्म होल छ भन्ने बित्तिकै यो गीत चाहिँ जताततै गुन्जिरहेको हुन्छ। अहिलेको लागि यो रमाइलो गीत सुन्दैछौँ, ढिला नगरी तपाईँ माझ राख्दैछु, स्वीकार्नुहोला है।

తిను అలానే ఓరా పేరు కరెక్ట్ ఆడుకుందా బుల్లి పట్టం బిపిట్లకు మీరు పేరాకు సమపడ్డా గర్మాసి టీవీ షోరూమ్ థియోని ఓ టీ గర్మా